గురు అస్మతాచార్య ఇదం సతలం చలం తస్మై స్వదా గాడ్ మదర్ గుడుమై ఆచార్య పత్ని ఇదం సతలం చలం తస్యై స్వదా నమః తస్మై స్వదా ఎనీబడీ దట్ ఐ డిడ్ నాట్ రిమెంబర్ బట్ దే రిమెంబర్ ఫ్రెండ్ ఎనీబడీ నెవ్యూ నీసెస్ నెవ్యూస్ ఆర్ నీసెస్ ఆన్ ఐదర్ సైడ్ సుజాన్ యువర్ సైడ్ ఓ ముఖేష్ సైడ్ నెవ్యూ ఆర్ నీసెస్ nephew bhatija cousin yeah brata tasmay swadhanma tasmay swadhanma no up here as soon as you ready room does all others right constant flow of water now this will cover everybody else in your family matri pitrishya ek cheti ek chipitra paksha gadu shabandu nam yokuleshu samudho ఏ చేమే కూల లుప్త పింద పుత్రదా వివడచిత క్రియత లోకపదాగే చందవా పంగవష్టతా విరూప ఆమక వర్ష జ్ఞాత కోటి కులి మమేత సర్వేత్ర ప్రయాన్ గోచు పోదక్ తర్పణే వృక్ష యోని గతా చే పర్వతం గతా చే పశు యోనికే ఏ చే కీతి పందక తే సర్వేత్ర ప్రయాన్ గోచు పోత గోపూచు దక్ తర్పణే నరకే రౌడ వేచే మహాభైరవ సంస్థత అసి పత్ర బనే గోడే కుంభీ కాపాక్షతాశయే సర్వే త్రిపిమాంత గోపూచు దక్ తర్పణే స్వార్థ బృద్ధ మృతశ్చ ఏ శాస్త్ర గాత మృతాశే బ్రహ్మాస్త్ర మృతం ఏ చ నాడి హస్త మృతాశే తే సర్వే త్రిపిమాంత గోపూచు దక్ తర్పణే పాశ మధ్య మృతా చ స్వల్ప వశంగత సర్వే మానవ నాగ పశవ పక్షిస్తృపాణే ఆ బ్రహ్మ స్తంభయంతం దేవిషిమాన తృప్యంత సర్వా సర్వే భూపూచోక్తర్పణే వై అప్పుత్ర సాంకృత ప్రవాచ పుత్రాదతమే భీష్మ వర్మణి దేవస్తూత్ యక్షానక్ష గంధర్వ రాక్షస పిశాచ కూక్య సిద్ధ పుష్మాంతర్వ ఖగా జలేజా భూనీయ వారాశ జంతువ ప్రీతిమేతే ప్రయంత్వాశు మద్దర్తేన అమునా కిలః ఆల్ రో వై అక్క గోత్ర పదర్గా సంకృతి ప్రవాచ గంగపుత్ర భీష్మాయ ప్రదోస్యం తిలోదకం ఆల్రైట్ వెన్ దే ఫినిష్ హౌ వి విల్ క్రాస్

పుష్టిం శ్రియం బలం తేజం ఆయుష్మ ఆరోగ్యం దేహమే అభ్యవాహం భో భో అగ్నే మహాపాశ్ముకువహన్ భో భో మహాశక్తే సర్వకాం ప్రసాదం సర్వాంగందరేపి సంప్రాప్తే సాన్నిధ్యం కుడు సర్వదా. కెన్ టేక్ అవుట్ రోజస్ స్ప్రింకిల్ సమ్ బలి ఆన్ ముఖేష్ యు అండ్ సుజాన్ జస్ట్ టచ్ పండిత్స్ షోల్డర్ గోత శర్మ ఇంద్రాది దృష్టిక్ పాల్ దేవ సాంగ్స్ పరివారం సేవతం సశక్తి తాని సౌపాని ధర్మా గ్రాండ బలి నామ సమర్పయామి. ఓం భో భో ఇంద్ర దిష్పా దేత స్వాహ స్వాదిశం తోడక్ష బలిం భక్షం కృపాం విస్తరం సుకుటుంబ స పరివారస్య ఆయుకర్త జీవకర్త శాంతికర్త పుష్టికర్త తుష్టికర్త వరద్ భవ ఇతి శ్రీ సాం కృత్వా భూమో. ఓం సూర్యాది నవగ్రహ దేవ సాంగ్స్ పరివారం సేవతం సశక్తి ఆది ఆది దేవత ప్రతి ఆది దేవత గణాది ప్రతి లోకపాల సమస్త దేవే భయో దేవ సమాం స్వభక్తం సమర్పయామి ఇది విదక్ష భో భో సూర్యాడి నవగ్రహ సాంగ్స్ పరివారం సేవతం సశక్తి ఆది దేవత ప్రతి ఆది దేవత గణపత్యాది పంచపాల దేవా ఏవో నమో అంబికా ఇమం బలిం రహతం సుకుటుంబ స పరివార ఆడియు కడుత శివకర్త శాంతికర్త తుష్టికర్త పుష్టికర్త వరద భవ అనీన బలిదానీన సుదాది గోప్రియంతాంతతో మాత్రిక బలిం దద్యాత్ గౌడ్య ఆవాపిత్రేభ్యో ఇదం సదా వేమా బలిం సమర్పయామి. చలచ్రే భో భో గౌడి ఇదం బలిం గృహతాం ఆయుకర్త క్షేమకర్త శాంతికర్త చతుషష్ఠి గోభ్యో సాంగ సపరివారం సేవతం సకామ.